0: నమస్తం
1: కృపాలే
0: నమస్తంగే నమస్తంగ పంజే నమస్తంగ కర్మంగ నమస్తంగ తర్మ
1: నమస్తంగ
0: నమస్తంగ జీతే నమస్తంగ పీతే.